మలయజ సురథిల పులకిత నిమిషమిదే సీతా మనసిజ మధుకన మనుపమర తిలదిగే మలయజ సురథిల పులకిత నిమిషమిదే సీతా మనసిజ మధుకన